0: लिंगन ने झूठ मारना छोड़ कर
1: बाकी कई चैट है
0: ఎందుకు చెప్పండి జరం పంపించు ఎందుకేం దక్కాంగేమో కాలేసు సక్కు తాగేను ముద్దు తాగేను వార్త